0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ పుదుకోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ పరిమళ రమేష్, బేహాగ రాగాలాపన, తానం, చతురస్ర జాతి త్రిపుట తాళం ద్వినడ, పల్లవి సాహిత్యం, శ్రీ నారద గానలోల శ్రుతజన పరిపాల.
2: యు విల్ నౌ లిసన్ టు ఎ రాగం తానం పల్లవి బై డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి ఇన్ బేహాగ్ సెట్ చతురస్ర జాతి త్రిపుట తాళ్ ద్వినడ. She is accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan and on mridangam by Shri Parimala Ramesh. The lines of Pallavi are Shri Narada Ganalola, Shritajana Paripala.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృంగంపై శ్రీ పరిమళ రమేష్.
1: You were listening to a ragam thanam pallavi by Dr. Dwaram NVJ Lakshmi. She was accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan and on mridangam by Shri Parimala Ramesh.
0: Meeru vintunnaru Bharatiya Shastri Sangeetanni DTH pai nirantaram meeku andinche channel Ragam. Karnataka Shastri Sangeet karyakramamlo vadya goshti vintaru. Nirvahana Shri Yemani Shankar Shastri.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. Listen to a Carnatic classical ensemble conducted by Shri Emani Shankar.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వాద్యగోష్ఠి విన్నారు. నిర్వహణ శ్రీ ఈమని శంకర శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ కండక్టెడ్ బై శ్రీ ఈమని శంకర శాస్త్రి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ పేరి సుబ్బారావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. కరహర ప్రియ రాగాలాపన, తానం, పల్లవి సాహిత్యం, పరమేశ్వరి త్రిపుర సుందరి పరిపాలయమాం పాహి పరమశివే, త్రిశ్రజాతి త్రిపుట తాళం.
4: లిసన్ టు రాగం తానం పల్లవి బై శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి ఇన్ రాగ్ కరహర ప్రియ సెట్ టు త్రిశ్రజాతి త్రిపుట తాళం. He is accompanied by Shri Per Subbarao on violin and Shri D. Seshachari on mridangam. Lines of the Pallavi are Parameshwari Tripura Sundari Paripalayamam Pahi Paramashive.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పేరు సుబ్బారావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రాగం తానం పల్లవి బై శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి. హి వాజ్ అకంపనీడ్ బై శ్రీ పేరు సుబ్బారావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ డి శేషాచారి ఆన్ మృదంగం.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నేమాని సోమయాజులు మృదంగ లయ విన్యాసం వింటారు. చతురస్ర జాతి రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు లయ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు ఇన్ చతురస్ర జాతి రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నేమాని సోమయాజులు మృదంగ లయ విన్యాసం విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ లయ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.